భగవానికి, శ్రీ సుమిత్రానందన భగవానికి, శ్రీ తారోభయ్యకి, హనుమాన్జీ మహారాజుకి, శ్రీరామ జన్మభూమికి, శ్రీ కృష్ణ జన్మభూమికి, శ్రీ కాశీ విశ్వనాథ్ భగవానికి, శ్రీ అయోధ్యాధామకి, శ్రీ కరియో మహారాణికి, జగద్గురు స్వామి శ్రీ రామానందాచార్యజీ మహారాజ్కి, గోస్వామి శ్రీ తులసిదాస్జీ మహారాజ్కి, సమస్త పూర్వాచార్యోకి, సర్వసంత వైష్ణవ భగవానికి, సత్య సనాతన ధర్మకి, గో మాతాకి, భారత్ మాతాకి.

అతిశయ అసంఖ్య కళ్యాణ గుణగణం అప్రమేయ రత్నాకణం భగవదంతం శ్రీరామచంద్రం శరణమహం ప్రపద్యే. అప్రమేయ రత్నాకరాయ భగవతే శ్రీరామచంద్రాయ నమః. చరణకమలేషు మంత్రపుష్పాంజలిం సమర్పయామి.